శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. ఓం. దేయ సదా సమృతి మండల మధ్యవర్తి నారాయణ సరసిత సరసన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరి హిరణమయోపూర్ ధృత శంఖ చక్ర హరి హిరణమయోపూర్ ధృత శంఖ చక్ర బ్రహ్మ మురారీ స్థిపురంతకారీ భాను శశి భూమి సుతో బుధశ్చ గురు.